రమయ్యా కేకం చేతిపురాని కవన్ మూతే కౌంధిష్టాని జంతో సాల్షవార్ శృంగార్యా గర్భ అగ్రమే దినే ఉవార్యా బార్ వ్యవస్థా తుజే ప్యారా దూర్ పర్ జోపన్ భోజన సుక్షూర్ బిరుద ప్యా ఉపర్ చాక్ చాన్ ముఖ ప్యావు బ్యాట్ పూరన్ ఏహో నిర్గుణ గుణ కచూనా బుజ్జా భవితలే తో నాను సిజ్జా జే ప్రసాద్ దర్ ఉపర్ సుఖ ప్రసాయ సుత ప్రాత్ మీద పంతా సంహసాయ జే ప్రసాద్ భీమా శీతల జలా సుఖదాయి పవన పామ కమలా జే ప్రసాద్ భూకే సభ్రసా సగల సమగ్రి సంసాద ప్రసా దీనే హస్త పావ కరణ నేత్ర రసనా తిసే త్యాగ అవర్ సంగరచనా ఐసే దోక ముడ అంధ వ్యాపే నానక కాడులే హో ప్రభ్యాపే ఆదంత జో రాఖన హార్త జో ప్రీతనా గ్రహ గవార్ జాకి సేవా నౌ నిను పావే తా